కార్యక్రమ ఆరంభరిశ్వరంతో కథ చిత్ర 1942 ఎలాక్ స్టూడియో ఏవితటి కుమార్ శనంక కంఠరే గీత రచన జావేద్ అఖ్తర్ సంగీత ఆర్టీ పర్మాన్.